0: నిదనిప మప గమ నిదనిప గమ రే సదరే సదరే సత గగ గమ రే రే సత హే
1: నిదనిప మప గమ
0: నిదనిప మప గమ
1: నిదనిప మప గమ
0: పాస్కొడి గమ రుతమే గమ తాతిన్ తిన్న తాతిన్ తిన్న తిరుగుడు తిన్న
1: తాతిన్ తిన్న తాతిన్ తిన్న తిరుగుడు తిన్న తిరుగుడు తిన్న.